క్లరెన్స్ విజయవందర మహత్యకి సింధు అకౌంట్ కి ఎలా మట కథాకర్ల క్యూవే వలస్ ముల్లే సినిమాశాల విసరహా తీయన త్రివిల్ పాకి ఇందాం అవి వహాగని అవి వీరశేఖరాయి బండార మల్లివాయి ధర్మ మల్లివాయి తమాయి ఎకతు కరగన్న కేలా కేవు మేఘ అన్న హదన్నే సెవనగల కిరీబన్నార బోగా అందే తీయన ఆయుమా ఆయుర్వేద వెదమే దొరగే గ్యాస్ట్రైటిస్ వెన్న పొలువాంగ్ ఇటు పస్సే క్యాన్సర్ కక్ వెన్న పొలువాంగ్ డయాబెటిక్ వెన్న పొలువాంగ్ వకుగడు రోగ వెన్న పొలువాంగ్ ఒయ ఓని లెదగట భయ వెన్న దయాగ్ నేదే సెవనగల కిరి ఇబ్బన్నార బోగహ హాందీ తీన ఆయుమా ఆయుర్వేద వెదమెదురిన కమల్ బందుల వీరపెనో వెదమహత్యగావ ఒయ ఓని లెదగట నిట్టావటమ సూవేన ప్రతికారతి కమల్ బందుల వీరపెనో వెదమహత్యావ సందుద అంగహరువద పోయదవ సరుణమ ఇతిరి ఓని దవసక ఒయాట హంబ వెన్న పొలువాంగ్ యన్న కలిం వెలావక్ వేన్ కరగనే అన్న కీల కియన్ని లంకావ బటెన్మ కమల్ బందుల వీరపిరం వెదమహత్య హోయాగన కట్టి శివనగల కిరి ఇబ్బన్నార బోగహాంది తీన ఆయుమా ఆయుర్వేద వెదమెదురట ఎనహంద ఉన్న నంబిక కియన్న హద బిందు ఐ హత్సియ హెత్తే హతాయి తుంసీ ఐ నమసియ హతలిహ ఏమనెత్తం బిందు ఐ హత్సియ హెత్తే తునాయి దెసియ హెత్తే తునాయి పంసియ హతలిహ ఓ నంబర్స్ దగ్గర ఇకడ కథా కరానం వెడి విస్తర దెనగన్న బగేమ వెలావక్ వేన్ కరగన్న ఆట పొలు వాట్సాప్ ఎక్కే కట్టి కొట్టుకి ఇన్నవా దాన్ని నమ్మకీనకం బలాగనింది జని మమ కవీజ్ కవీజ్ పానదురై దంతమై కవీజ్ అపి వహగనింది చమర వీరసింగకి సింధు అకోణికేలకి అపి ఇది దెన్నంగ్ అనివార్యం శుభ దవసక్ జని కొహమద్ హిమకియాన్ని బుత్తల ఇందంగ్ అపే చమింద్ ఎన్ఎస్ఆర్ఎస్ టెక్స్టైల్స్ ఎగే వెడకర్న సీఎల్ఎమ్ దినా వెకతు కరగన్న కీల కీనవా టేలర్ షాప్ ఎగే ప్రేమశ్రీ మామ ఇన్న వాళ్ళు యా సద్దెన రేడియో కదా ఆగనలు ఇన్నే యావత్ ఎగతు కరగన్న కీల కివ్వా గొడ కాదరిన్ ఎగతు కరగన్న ఇలంగట అన్న హదాన్ని కేగల్లి ఇంబుల్ గస్ దెనియ తీన నిరు టేలర్స్ ఎగట ఎదరైనావి ఉద్దేశిక నిరూపమాల మన గొడ కాదరిన్ ఎగతు కరగన్న ఇలంగట హాయ్ జానియో కొహమద్ అభివా తెగతు కరగన్న సింధు ఎగట ఏమగ్యాన్ని కహాపోల హేలిత ఫ్యాషన్ ఎగే అపి వహగనీన్ అపే చతు చతు కేనో యాగి కాంతా బలహ ఎగదు కరగన్నగే సమంతి మానిల్ కుమారి అనూపమా ప్రియదర్శని రూప జయశాని అజంత నిశాంతి సునీత నిలూక దేవుమి అయ్యే మంట దిన్నకు లస్సన సింధు అఖేమ గీల తమై గీలది అండి గుడ కాదరి నెగదు కరగన్నందే మం కివ్వి నేనేది మహాభాగి ప్రివిలేజ్ కిందం అపిట కథా కరా కట్టియ గీల గుడాకు ఇలా కథా కరల సురాజి తమై అపిట కోల్ లెగదు అండి బండార సర్ ఇటు పసి చరిత్ హైరాంగణి సునాలి హర్షణి పుష్ప మే కట్టియ మెగదు కరగన్న గీల కివ్వ గుడ కాదరిన్ త్రిగుణామలే పహే కనువట గేట పస్సే పుంచి బండగే అయ్యగే గిదరట అవి కొహమది అన్నదు పుంచి బండ అయ్యలే గిదరే పౌలి హెమోమ మే సింధువట ఎగతు కరగా అన్నవా.

శుభమందారం రాక్తరంగక్క ఇస్సరమ మేఘమువేది అపి అపిట హంబున ఈట పస్సే మేఘము అపిట నన్నాందనన పురవరయక్ కున ఏమ వనే హమువను నగరే వగేమ ఓహుత్ మట ఐతి నతి నిసా మామ చమత్కా ఐతియక్ కుమటద ఆదరే నువ్వే సతుటాయి మగే జీవితే కరపు ఆదరే మగే నవనత్ మంగ ఆదరే పబో